పామగామరి సరిగమగణపతి పని సరి సరిపమ సరిగమగణపతి నిప్పమ్మరి సరి సమ సప సని మగణపతి bani bani bani bama bani bani bani bani dari dari dari dari dari dari dari dari dari ga ma ma ga ma ma ba ma ba bani pani sari dani ba ma sari ga ma ga ganapatim manasa smarami vasishtha vamade